0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస,
1: హరే శ్రీనివాస.
2: నమస్కారములు శ్రోతలారా, ఈ శుభోదయ వేళ మన ముందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి కొరకు ఒక విలువైన సందేశాన్ని అందించేందుకు విచ్చేస్తున్నారు ఆచార్య వెంకట్ గారు. ఆధ్యాత్మికత, జీవన విలువలు మరియు మన సంస్కృతికి సంబంధించిన ఎన్నో విషయాలను మనకు పరిచయం చేస్తూ తన అనుభవపూర్వకమైన ఆలోచనలను మనతో పంచుకోబోతున్నారు. ఆచార్య వెంకట్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వారి ప్రసంగాన్ని విందాం.
3: హరే శ్రీనివాస. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కలియుగ ప్రత్యక్ష దైవం, ఆర్తితో పిలిస్తే పలికేటటువంటి దేవుడు, ఆర్తత్రాణ పరాయణుడు అయినటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క గోవింద పూజ వ్రత మహోత్సవాలు మన మారిషస్ దేశంలో జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ వ్రతాల్ని మనం ఎందుకు పాటించాలి అని కనుక చూసినట్లయితే, మనం నిత్యం కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటాం. ఈ సమస్యలన్నిటినీ కూడా గట్టెక్కించి మనల్ని ఆశీర్వదించి మన యొక్క జీవితాన్ని సరైన దారిలో నడిపేటటువంటి ఆ దేవుడు కలియుగ వైకుంఠనాథుడైనటువంటి శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారిని కనుక ఒక్కసారి మనం ఆశ్రయించినట్లయితే ఆ స్వామి మనల్ని ఎప్పటికీ కూడా వెన్నంటి ఉంటాడు, మన కష్టాలన్నీ కూడా తీర్చేటటువంటి దేవుడు. అందువల్లనే ఆ స్వామివారి యొక్క రూపాన్ని కనుక మీరు చూసినట్లయితే శంఖు చక్రాలు మరియు అభయ వరదహస్తాలతో స్వామివారు కనిపిస్తాడు. అనగా, నా చెంతకు రండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను, నా దగ్గరికి రండి అనేటువంటి మనకి ఆ బోధన మనకి అతన్ని ఆ అభయ వరదహస్తాల నుంచి వస్తుందన్నమాట. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కలియుగ ప్రత్యక్షదైనటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆరాధిస్తూ ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రులగుదరని ఆశిస్తున్నాం. అలాగే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు విశేషంగా జరుపుతారు మన మారిషస్ దేశంలో ప్రతి ఒక్క దేవాలయంలో కూడా. అది మన యొక్క పూర్వపుణ్య ఫలం. ఎందుకంటే ఆయన యొక్క పిలుపు లేందే మనం ఎటువంటి కార్యక్రమంలో కూడా పాల్గొనలేం. కాబట్టి మనం మన మారిషస్ దేశంలో ఈ కళ్యాణం పూజలు ఏర్పాటు చేసినప్పుడు మన భక్తులందరూ కూడా అక్కడికి విచ్చేసి ఆ భూదేవి శ్రీదేవి అమ్మవారులని తమ కుమార్తెలుగా భావించి ఆ స్వామివారికి కన్యాదానం చేస్తారు. అలాగే స్వామివారికి మాంగళ్యధారణ, స్వామివారి అమ్మవార్లకు మాంగళ్యధారణ, యజ్ఞోపవీతధారణ కూడా చేయడం జరుగుతుంది. అయితే ఎవరైతే కన్యను దానం చేస్తారో వారికి ఎవరైనా గోవును గనక దానం చేసినట్లయితే ఎటువంటి ఫలితం కలుగుతుందో అంతటి ఫలితం మనకి కన్యాదానం చేస్తే కలుగుతుంది. కాబట్టి మనమందరం కూడా పూర్వ జీవితంలో అనగా గత జీవితంలో మనం ఏవో పుణ్య కార్యక్రమాలు చేసి ఉంటాం కాబట్టి ఆ భగవంతుడి యొక్క దయవల్ల మరలా మనం ఈ జీవితంలో కూడా ఆ స్వామివారి యొక్క విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటూ ఆ స్వామివారి ఆశీస్సులను పొందుతూ ఉన్నాం. మాంగళ్యధారణ. మాంగళ్యం తంతునానేనా లోకరక్షక హేతున కంఠే బద్నామి సుభగే సాజీవ సరదాంశతం. ఆ భగవంతుడు అమ్మవారి

0: మెడలో ఆ మాంగల్య సూత్రధారణ చేసేటప్పుడు మాంగళ్యం తంతనా లోకరక్షకేతన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సుహాసినులందరూ కూడా ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి తొలతూగాలని పసుపు కుంకుమలతో తొలతూగాలని చెప్పి ఆ స్వామివారు అమ్మవారి మెడలో మాంగళ్య సూత్రధారణ చేయడం జరుగుతుంది. అలాగే స్వామివారికి యజ్ఞోపవీత ధారణ చేయడంలో మర్మం ఏమిటంటే ప్రతినిత్యం కూడా మనం చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఉదయం నుంచి సాయంకాలం వరకు నిత్య నైమిత్తి కార్యక్రమాలను కూడా సక్రమంగా జరగాలని చెప్పి స్వామివారికి యజ్ఞోపవీత ధారణ చేస్తాం. కాబట్టి అందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాం. హరే శ్రీనివాస.
1: ఆచార్య వెంకట్ గారు, మీ అమూల్యమైన సందేశాన్ని, విలువైన ఆలోచనలను మా శ్రోతలతో పంచుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. ఇక ఈరోజు కార్యక్రమం ఇక్కడే సమాప్తం. మీ వర్షకు సెలవు ఇవ్వండి. నమస్కారములు. శుభదినం.
2: వెంకట్.

0: Center 94 North South 95.6 East West 98.2. You are listening to RM3 Radio.
1: Megahertz. Me, the ladies and gentlemen, this is the one and only Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station,
3: RM3 Manoranjan Radio.
4: Sri Venkateswara Vratam Pratyeka Parampara Konasagutundi. వ్రతం అంటే మన కోరికల కోసం మాత్రమే దేవుణ్ణి ప్రార్థించడం కాదు, మన జీవితంలో జరిగిన మంచి విషయాలకు కృతజ్ఞత చెప్పడం, మన కుటుంబం కోసం ప్రార్థించడం, మనసుకు ప్రశాంతత కోరుకోవడం, అదే నిజమైన భక్తి. స్వాగతం, ఇది తొలి రాగాలు. నేను మే హర్జే వర్ష. వినండి మన తొలి భక్తి పాట.

ఏ పూజకైనా సంకల్పం ఎంతో ముఖ్యమైనది. మనసులో ఒక మంచి ఆలోచనతో మంచి ఉద్దేశంతో పూజను ప్రారంభించటం. స్వామి, మా కుటుంబానికి మేలు కలగాలి, మా మనసులో శాంతి ఉండాలి అనే ప్రార్థనే ఒక అందమైన సంకల్పం.

శ్రీ వెంకటేశ్వరుని దర్శనమంటే కేవలం ఒక విగ్రహాన్ని చూడడం కాదు, ఆ రూపంలో మనం ఆశ్రయాన్ని చూస్తాం, ఆ కళ్ళలో కరుణను చూస్తాం, ఆ రూపంలో ఒక భరోసాను పొందుతాం. అందుకే స్వామివారి దర్శనం భక్తుల మనస్సులో అంతటి స్థానం సంపాదించింది.

పూజకు ముందు ఇంటిని శుభ్రం చేయడం, పూజా స్థలాన్ని అలంకరించడం, పూలు సిద్ధం చేయడం, దీపాలు వెలిగించడం, ఇవి అన్ని పూజలో భాగమే. అందంగా అలంకరించిన పూజా స్థలం మనసుకు కూడా ఒక ప్రత్యేకమైన ప్రశాంతత ఇస్తుంది.

కుటుంబం కలిసి ప్రార్థించినప్పుడు ఆ క్షణం ఎంతో ప్రత్యేకంగా మారుతుంది. పిల్లలు కూడా ఆ పూజలో పాల్గొంటే వారికి మన సంస్కృతి పట్ల అనుబంధం పెరుగుతుంది. ఈ సంప్రదాయాలు తరతరాలకు అందించబడడమే మన సంస్కృతి యొక్క కుప్పటం.

తెలుగు భక్తి సాహిత్యంలో అన్నమయ్యకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆయన పదాలు వెంకటేశ్వరుడు ఒక దేవుడు మాత్రమే కాదు, ఒక ఆత్మీయుడు, ఒక ఆశ్రమం, ఒక ఆశ్రయం, ఒక ప్రియమైన దైవం. అందుకే శతాబ్దాలు గడిచిన ఆయన కీర్తనలు ఇంకా హృదయాలను తాకుతూనే ఉన్నాయి.

0: భక్తుడు దేవుడికి ఏమి కోరుకుంటాడు? డబ్బు మాత్రమే కాదు, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం, పిల్లల భవిష్యత్తు, మనశ్శాంతి ఇవన్నింటికంటే ముఖ్యమైన దేవుడిపై నమ్మకం.
1: కట్టెదురా వైకుంఠము కానా చేయనకుండా

మనలో నియమాన్ని పెంచుతోంది. కొంతసేపైనా మనసును ప్రపంచపు పరుగుల నుండి దూరంగా తీసుకువచ్చి దేవుడిపై నిలిపే అవకాశం ఇస్తుంది. ఇది మనసుకు ఒక విరామం, ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక క్షణం.

శ్రీనివాసుని స్మరించే ప్రతి గీతంలోనూ ఒక ప్రత్యేకమైన అనుభూతి ఉంటుంది. కొన్ని పాటలు మనల్ని తిరుమలకు తీసుకెళ్తాయి, కొన్ని మన చిన్ననాటి పూజలను గుర్తు చేస్తాయి, మరికొన్ని మనసులో భక్తిని నింపుతాయి. ఈ భాగాన్ని అలాంటి భక్తి సంగీతానికి అంకితం చేద్దాం.

అక్క మనమంతా కలిసి స్మరించుకుందాం గోవిందా గోవిందా మన ఇంట్లో శాంతి మన హృదయంలో భక్తి మన జీవితంలో నమ్మకం ఇవే స్వామివారి ఆశీస్సులుగా కోరుకుందాం।